యాజ్ఞా కరమ సర్వబలధారయో అనాది అనంతో దివ్యని మోక్షాంపన మాతావన కన్యమరియతుమాన్గే గతహా ప్రాణ్య ఒబిగే శ్రీ కుమారయాట ఒబిన వాసస్థానయక్ వన లెస ఇస్ప్రీతు శాంతు అరమేన్ హేతుయుక్త కరది వదాలావేద అప సతుటు సిహికర్నో తుమియగే దయాబర ఆజ్ఞావ బల అపటే దెన్నావు నపురువలిన్ హా అనవర్త మర్ణేన్ గెలవేమ సెలసో మెనవ మేకీ దే అపగే స్వామియో జేసు క్రిసు సుహాసే ఉదిసామ అపట లెబేవా ఆమేన్.